త్రయస్త్రిగుం సచ్చ త్రయస్త్రిగుం సచ్చ మే మే చత్రయస్త్రిగుం

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో